0: కోస్తానే ఆమె ఇసుకోవాలి
1: తమ నాలుగు తొక్కు తాయమంతా పువ్వుల తూగదాలు